సజీవ నేటీకర ఎదురు కాదుగా అనే అభిమంతం. అయితే నీ పదం ఆలయం ఉండడం పల ఎలా అన్న ఉదయం